ఆయ నమః ఓం బుధాయ నమః ఓం గురవే నమః ఓం భృగవే నమః ఓం శనైశ్చరాయ నమః ఓం రాహవే నమః ఓం పుచ్చనాయకాయ నమః ఓం నవగ్రహ రక్షాం కురు కురు నమః ఓం మన్యే వరం హరిహరాదయ ఏవ దృష్టాదృష్టేషు తేషు హృదయం త్వైతోషమేతి కిం వీక్షితేన భవతా భూవి ఏన నాన్యః కశ్చిత్ మనోహరతి నాథ భవానత ఏహి ఓం నమః శ్రీమన్ బలభద్ర జయ విజయ అపరాజిత భద్రం భద్రం కురు కురు స్వాహా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సర్వ విఘ్న